0: ఏ అమ్మా, ఏ అమ్మా,
1: ధర్మన్నా, ఏ ఏం తింటావు?
0: బెల్లడమే. ఏ అమ్మా, ఈ వర్ష మంది మళ్ళీ బెళి బర్లిల్ల, అదు ఇదు ఏనేను అంతిద్రలిపే.
1: అవునప్పా.
0: ఏ అమ్మా, ఈ వర్ష నమ్మ హొల నూరు చీల ఆత్మ నూరు చీల.
1: ఏడప్ప
0: అంటాడు. ఏ అమ్మా, ఇదెల్లా నమ్మవలది అదృష్ట.
1: అదేనా నమ్మ అదృష్ట? అదే కంట నేను
0: అప్పుడు అంతిద్దవ్వా.
1: ఏమంతిద్రు?
0: అవళు నమ్మవళు ఇదే వర్ష